0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన శుభోదయ వేళ మన కోసము కవిలువైన సందేశాన్ని ఇవ్వటానికి మన మధ్యకు వస్తున్నారు కుమారి అశ్రీయ సీతప్ప గారు. ఆమె తన అనుభవాలను ఈ సందేశం ద్వారా వినిపిస్తుంది. మరి ఆలస్యమెందుకు, కుమారి అశ్రీయ సీతప్ప గారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు వారి మాటలను శ్రద్ధగా విందాం.
1: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. అయితే శ్రవణం అనేది వినడం. ఇప్పుడు చాలామంది గుడికి వెళ్తారు, కానీ చాలామందికి కీర్తనలు పాడడం రాకపోవచ్చు. అలాంటప్పుడు గుడికి వచ్చినప్పుడు వాళ్ళు స్వామివారి కీర్తనలు వింటారు. ఆచార్య వాళ్ళు తమ ప్రవచనాలు చెప్తున్నప్పుడు స్వామివారి కథలు వింటారు. అయితే స్వామివారి నామ స్మరణం వినడం, కీర్తనలు వినడం, కథలు వినడం, స్వామివారి కథల ద్వారా మనం ఏ నీతులు గుణ పాఠాలు వింటామో ఇది కూడా ఒక రకమైన భక్తి. కేవలం గుడికి వెళ్తే వింటాం, అయితే మాకు స్మరణం శ్రవణం జరుగుతుందని అనుకోవడం ఇది మాత్రమే కాదు. అసలు ఇప్పుడు మీరు ఒకరితో మాట్లాడితే ఆ మనిషి దేవుడి కథ చెప్తే ఇది కూడా ఒక రకమైన శ్రవణం, ఇది కూడా ఒక రకమైన భక్తిభావం. అయితే రెండోది కీర్తనం. మనం గుడికి వెళ్ళి స్వామివారి కీర్తనలు పాడతాం, ఇది కూడా ఒక రకమైన భక్తి. అసలు మీకు విషయం తెలుసా, మనం మనుషులం, మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. మనం గుడిలో ఉన్నా సరే, మనం మంత్రాలు విన్నా సరే, అప్పుడప్పుడు ఒక్క క్షణం మన మనస్సు ఇటు అటు పోతుంది. ఇంట్లో అసలు మనం కుక్కర్ని ఆఫ్ చేసామా లేదా అని, తలుపుకి తాళం పెట్టామా లేదా అని, రేపు ఎన్ని గంటలకు లేవాలి, ఏ భోజనం చేయాలి, ఇలాంటి వంద అసలు వేల కోట్ల ఆలోచనలు మన మనస్సులో తిరుగుతూ ఉంటాయి. కానీ కీర్తనం పాడుతున్నప్పుడు, విశేషంగా ఆ కీర్తనం యొక్క అర్థం మనకు తెలిస్తే, ఇది దేవుడికి మాకు మన మధ్య ఉన్న ఒక సంభాషణ లాంటిది. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మన మనస్సు పూర్తిగా 100% ఆ సంభాషణ పైనే ఉంటుంది. అదేవిధంగా కీర్తనం పాడుతున్నప్పుడు ఆ కీర్తనం ద్వారా మన మనస్సులో ఉన్న మాట దేవుడికి చెప్తాం. అయితే ఆ క్షణం 100% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ క్షణం ఈ లోకంలో ఈ క్షణం కేవలం నాకు దేవుడి మధ్య ఉన్న సంబంధం మాత్రమే ఉంది. అయితే ఇది ఒక రకమైన భక్తి, అద్భుతమైన భక్తి. తర్వాత స్మరణం. స్మరణం అనేది మీరు అంటే మీతో జరుగుతున్న మంచి చెడు అన్నిట్లో మీరు దేవుణ్ణి తలుచుకోవడం. ఇప్పుడు కేవలం మనం కష్ట సమయాల్లో దేవుణ్ణి ఆలోచిస్తాం, మంచి ఘడియాల్లో దేవుణ్ణి ఆలోచించట్లేదు, ఇది బాలేదు. మనం మంచిగా మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా దేవుడి నామస్మరణం చేస్తూ ఉండాలి, ఇది కూడా ఒక రకమైన భక్తి. నాలుగోది పాదసేవనం. పాదసేవనం అంటే సేవ చేయడం. ఇప్పుడు సేవ కూడా చేస్తే నేను ఈ సేవ చేస్తున్నాను, దానికి బదులుగా నాకు అది రావాలి, ఇలా స్వార్థంగా సేవ చేయకూడదు. సేవ అనేది నిస్వార్థంగా ఉండాలి. మనం ఏమి, శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అదే అన్నారు, మీరు కర్మ చేయండి, ఆ ఫలితం ఏమొస్తుందో దాని గురించి ఆలోచించకండి. అయితే పాదసేవనం అంటే స్వామివారి పాదాలను సేవించడం. తర్వాత ఐదోది అర్చనం. అర్చనం అనేది పూజ చేయడం. ఇప్పుడు మంత్రాల ద్వారా పూజలు చేస్తున్నప్పుడు మనం ఆచారాలు చేస్తాం, మనం పూలు అర్పిస్తాం, దీపాలు అర్పిస్తాం, మహాప్రసాదం, నైవేద్యం, మంత్రాలు ఇవన్నీ అర్పిస్తాం, ఇది అర్చనం. తర్వాత ఉంటుంది వందనం. వందనం అనేది పూజ చేయడం. కానీ ఆ పూజ కూడా ఎలా చేయాలి,

నిస్వార్థంగా వినయంగా చేయాలి. అహంకారంతో చేసిన పూజ పూజ కాదు. పూజ చేస్తున్నప్పుడు మన మన పేరు ముందు ఉన్న టైటిల్స్ డిగ్రీలు అవన్నీ పక్కన పెట్టేసి మనం కేవలం భక్తులం, నేను కేవలం ఒక అమ్మాయిని, నా దేవుణ్ణి వినయంగా మనస్ఫూర్తిగా ఒక కృతజ్ఞత భావంతో పూజ చేస్తున్నా, అది వందనం. దాస్యం, దాస్యం ఏంటంటే

0: నిజానికి అద్భుతమైన ఉదాహరణ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి శ్రీరాముణ్ణి ఎలా సేవించారు, కానీ ఆయన ఎప్పుడైనా శ్రీరాముణ్ణి తన ఇప్పుడు మనం అప్పుడప్పుడు దేవుణ్ణి మన తల్లిదండ్రుల్లా, మన మిత్రులలా, మన అన్నదమ్ముల్లా, మన ఫ్రెండ్లా, మన మనకు మన స్థాయిలో ఆలోచిస్తాం. కానీ దాస్యంలో దేవుడు పరమాత్మ, మనం దేవుడికి దాసులు మాత్రమే. మనం దేవులకు బిడ్డలం కాదు, మనం దేవుడికి స్నేహితులం కాదు, మనం దేవుళ్ళకు దాసులు అని ఆలోచించడం, ఆ ఆలోచనతో సేవ చేయడం, దాన్ని దాస్యం అంటాం. తర్వాత చివరిది ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే మమ్మల్ని మనస్సా వాచా కర్మన, ఆత్మపరంగా మనస్సుపరంగా శారీరకంగా మమ్మల్ని దేవుడికి అర్పించడం. అయితే మనం వ్యూఆర్ నథింగ్, దేవుడే మొత్తం, వ్యూఆర్ కంప్లీట్లీ సరెండరింగ్ అవర్ సెల్వ్స్ టు గాడ్. అయితే ఇది నవవిధ భక్తులు. అన్ని విధాలను మనం పాటించలేం, చాలా కష్టం అవుతుంది. కానీ ఈ 9 విధాలలో కనీసం ఒక్క మార్గమైనా మనం అనుసరించి మనస్ఫూర్తిగా వినయంగా నిస్వార్థంగా పాటిస్తే దేవుడు తప్పకుండా మన మాటలను వింటారు, ఆయన తప్పకుండా మనతో ఉంటారు. భక్తి గురించి మాట్లాడితే మామూలుగా నవవిధ భక్తుల గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే నవవిధ భక్తులు అంటే భక్తి అంటే ఏమిటి? మన భక్తిని చూపించడానికి 9 మార్గాలున్నాయి. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాసం.
1: కుమారి ఆశ్రీయ సీతప్ప గారికి అనేక అనేక కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇక నేటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. మీ వర్షకు సెలవు ఇవ్వండి. నమస్కారములు. శుభదినం.

0: You're listening to RM3 Radio Manoranjan.
1: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen. This is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: தொம்பை நாலு தொம்பை ஐந்து பாயிண்ட் ஆறு தொம்பை எனிமிடி பாயிண்ட் ரெண்டு மெகாஹெர்ட்ஸ் பைனா சரிக்கா உதயப்பு வேல 8 గంటలండి. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో అలవాట్లు ప్రకారంగా ప్రతి గురువారం నాడు లాగా ఈ గురువారం నాడే కూడా నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే 60 నిమిషాల కోసం నేను తీసుకువచ్చాను ప్రత్యేకంగా మీకోసం మొట్టమొదటిగా కొన్ని భక్తి పాటలు, ఇంకా కొన్ని సినీ పాటలు. మీకు తెలిసినట్టుగానే విశేషంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్షంలో ఉన్నాం. అయితే ఈ 30 నిమిషాల కోసం మనం ప్రసారం చేస్తాము కొన్ని భక్తి పాటలను, ఆ తర్వాత మనం ప్రసారం చేస్తాము కొన్ని సినీ పాటలను. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే శ్రీ వెంకటేశ్వర స్వామి నామ స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టున్నాం నీటి కార్యక్రమం.

అవునండి శ్రోతలారా, మీరిప్పుడు ప్రేర్ ట్యూన్ చేస్తున్నారైతే గుర్తించుకోండి, మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. ఆన్ 94.6, 98.2 మెగాహెర్ట్జ్ మీద. ఇంకా ఇవాళ శ్రీవారి కృప కటాక్ష మీ పైన ఉంటారని ఆశిస్తున్నాం. గురి గుడ్ మార్నింగ్, శుభోదయం మరీషస్.

అవునని శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం శ్రీవారి కళ్యాణోత్సవం కొంతవరకు మాట్లాడుతున్నాం. మీకు తెలిసినట్టుగానే తిరుమలలో నిర్వహించే పవిత్రమైన ఇంకా విశిష్టమైన ఉత్సవాలలో ఒక్కటి శ్రీవారి కళ్యాణోత్సవం. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని పద్మావతి అమ్మవారితో వైభవంగా నిర్వహించే ఈ సేవకు భక్తులలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్సవం భక్తి శ్రద్ధ ఆనందంతో నిండి ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీదేవి మరి భూదేవి సమేతంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తూ వివాహ కార్యక్రమాన్ని సంప్రదాయ బదంతా నిర్వహిస్తారు. మంగళ వాయిద్యాలు, వేద ఘోషాలు మరి భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ వాతావరణం ఎంతో భక్తిమయంగా మారుతుంది.

శ్రీవారి కళ్యాణోత్సవాన్ని దర్శించడం మరి స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. సుఖ సంతులు ఆరోగ్యం ఐశ్వర్యం మరి శ్రేయస్సు కోసం భక్తులు ఈ సేవలో పాల్గొంటారు.

అసలు శ్రోతలారా, శ్రీవారి కళ్యాణోత్సవం శుభ సందర్భంగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని స్వామివారిని ప్రార్థిస్తారు. శ్రీవారి కళ్యాణోత్సవం మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది భక్తులలో విశ్వాసాన్ని, భక్తిని మరి ఐక్యతను పెంపొందిస్తుంది. అందువల్ల శ్రీవారి కళ్యాణోత్సవం భక్తులకు వర పురాణాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్రమైన ఉత్సవంగా ప్రసిద్ధి

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. అసలు కళ్యాణోత్సవం ప్రారంభానికి ముందు స్వామివారి మరి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహిస్తారు భక్తులు.

కళ్యాణోత్సవం సమయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుంటారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను కోరుకుంటారు. కొందరు భక్తులు తమ కోరికలు నేరనేరి నందుకు కృతజ్ఞతగా ఈ సేవలో పాల్గొంటారు. కుటుంబంలో సుఖ సంతో కుటుంబంలో సుఖ శాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం ఇంకా శ్రేయస్సు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తారు.

0: From 8 to 9, Tolira Galu.
1: This is my only favorite station, playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. గుర్తించుకోండి, నీటి కార్యక్రమంలో మనం కొంతవరకు మాట్లాడుతున్నాము శ్రీవారి యొక్క కళ్యాణోత్సవం గురించి. అసలు శ్రీవారి కళ్యాణోత్సవం కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాకుండా మన సంప్రదాయాలు మరి సంస్కృతికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. వివాహ వేడుకలో కనిపించే ఆచారాలు, వేద మంత్రాలు, పూజ విధానాలు మన ప్రాచీన సంస్కృతి ప్రతిబింబిస్తాయి.

అవునండి సంగీత రసికులారా, తిరుమలలో జరిగే ఈ పవిత్రమైన ఉత్సవాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గోవింద గోవింద అని నామస్మరణతో తిరుమల కొండలు మారోగుతాయి.

అవునండి శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం. ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి సంగీత రసికులారా దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది ఇంతటితో మీ క్రిటికాకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి శుభ దినం